0: ఐటమ్ తుదువైతే కేందే అని ఒరే పొత్తుల
1: బోర్డు
0: నంతే తబల నిజవాది కల్లడకందు పన్నగ మాతిరగలోంచి బేతుంజి మెంటాలిటీ పర్ఫన్ సామాన్యవు కమ్యూనల్ యాన్ మాతిరట్ల పనిరండు కల్లడక అయ్యప్పల కమ్యూనల్ అతచ్చి కల్లడకడు గలాటే అది ఇతను రాజకీయ గలాటే ఎంకులల్పు పూరా జాతి దక్కలు భారీ ప్రీతిరు భారీ ఒట్టిగినోళ్ళ ఇత సౌహార్ద సౌహార్ద పన్పునకలు ఏర్ల అక్కడ ఇళ్లలోంచి బేత ధర్మదొంచి గ్రంథ దీరల పొడివేరు ఎన్న ఇల్లాలిరు భగవద్గీతే బైబల్ సిక్ గ్రంథ్ 18 కంట్రీస్ తో కురాన్ ఉండేను సుమారు ఒరుంబ వెరైటీ ఆఫ్ భగవద్గీత ఉండు డిజిటల్ భగవద్గీత ఉండు ఈ ఓ అధ్యాయ హిందీ ఇంగ్లీష్ సంస్కృతం పంపారు ఆయన డిజిటల్ అది పంపునంచిన భగవద్గీతలు ఉండు కల్లడుక్కడు ఓల్డెస్ట్ టెంపుల్ పండ్ల నెట్ల సదాశివ దేవస్థానం ఆ నెట్ల సదాశివ దేవస్థానద తీర్థ మంటపద 4 కంబ ఎన్న ఇల్లాలు ఉండు జీర్ణోద్ధరణ దెత్తు దక్కు దిత్తారు ఆయన బొక్క కేండర్ దీపారాన్ ఖండిత దీప ఐంది ఉంది 60 ఇయర్స్ బ్యాక్ కల్లడుకద మసీది రినోవేషన్ అంట ఐత పిల్లర్ మరత తుండి ఎంజిన్ ఉండు అవులా ಅನ್ನ ಮ್ಯೂಸಿಯಂ ಉಂಟು ಐಕ್ಕೆ ಸಪರೇಟ್ ಏನ್ ಜಾಗನೆ ಮಂತಿದ್ ಇದನ್ನ ಊರ್ದ ಧಾರ್ಮಿಕ ಐತೊಟ್ಟಿಗೆ ಅನ್ನ ಕನಂಜಿನ ಪಂಡ ಇದು ಅಂಚನೆ ಅವು ಇಡೀ ಊರುಡ್ಲ ಅಂಚನೆ ಬೋಡು ಎಂಗ್ ಲೋಲ ತು ಅಂದ್ ಒಟ್ಟಿಗೆ ಪ್ರೀತಿ ಶೋಕುಡು ಉಪ್ಪುಡು ಮಾತಿರ್ಲ
1: ಬೇತೆ ಬೇತೆ ಧರ್ಮದ ಧಾರ್ಮಿಕ ಮಂದಿರಲ್ಲದ ಕಂಬಲು ಒಂಜಿ ಕಡೆಟ್ ಒಟ್ಟಾದು ಅಂಚಾದು ಪುನಗ ನರಮಾನಿಲ ಒಟ್ಟಾದು ಬದುಕೋಡು ಪಂತನೆ ಯಾಸಿರೆ ನಾಶಯ ಅಂದ್ ಪಂತೆ
0: ಖಂಡಿತ
1: ಈತು ಪೊರ್ತು ದಲ್ದ ಪಾತಿರದ ಕಟ್ಟಡ ಕುಲೊಂದು ಒಂಜಾತು ಇರೇನ ವಿಚಾರನ ಪಟ್ಟನೇಕ್ ಮಸ್ತ್ ಸೊಲ್ಮೇಲೆ ಯಾಸಿರಿ
0: ಥ್ಯಾಂಕ್ ಯು
2: ಇದಮುಟ ಉಡಲ್ದ ಪಾತೆರಡು ತನ್ನ ಜೀವನಾನುಭವ ಪಟ್ಟೊನ್ನ ಬಿನ್ನೆರು ಕಲ್ಲಡ್ಕ ಮ್ಯೂಸಿಯಂ ಸ್ಥಾಪಕರಾಯಿನ ಮೊಹಮ್ಮದ್ ಯಾಸೀರ್ ಪಾತೆರ್ ಪೈನಾರ್ ಅಕ್ಷತಾ ರಾಜ್ ಪೆರ್ಲಾ
3: ಉಡಲ್ದ ಪಾತೆರ ತುಳು ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಸಾರವಾಯಿತು. ಇದು ಆಕಾಶವಾಣಿಯ ಮಂಗಳೂರು ಕೇಂದ್ರ. ಮಹಿಳೆಯರಿಗಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮ ವನಿತಾ ವಾಣಿ ಇದೀಗ
2: ಆಕಾಶವಾಣಿ ಮಂಗಳೂರು. ವನಿತಾ ವಾಣಿ ಮಹಿಳೆಯರಿಗಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮ. ಇಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತಮಗೆಲ್ಲ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ.

మరియాల సురువాండు పసంత్రుడు పచ్చిపైరు పొర్లుడు నలుపునగా మనసుగు ఇర్మెన ఆపుండు. ఆండ కెలవు కడెట్టు అల్పల్ప నీరుంతునే మార్గుడే నీరు పరితొందు పోనగా బేజర్లా ఆపుండు. ఇత్తెద దినమనడు సరీటు రడ్డుగంటె పొర్తూ బరసబత్తుండ రోడొల్ప తోడొల్ప పందే గొత్తాపుజీ.